0: అనారా నానేటి
1: ఫ్రైడక్ చేసా
0: ఆయా చేసా
1: ఓఎస్టి ప్రజెంట్ లైక్ అమ్మ బాహు
0: ఓఎస్టి డిసీజ్ కోసే
1: టెస్ట్ ఎని డాక్టర్
0: ఇట్ ఇస్ ఇన్ డాక్టర్
1: కొబడి కమాస్
0: ఓ దావిస్
1: కైసా మెసే
0: యా ససే దని హా హుయ్